సర సరి గ సరి మ పద పద రి స ని ద ని ద ప మ గ రి స ద సరి మ క రి మ పద ప మ పద స ని ద ని ద ప మ పద క రి స ద రి స ద